నిమఖ నిమఖ ఠాకుర నమస్కార నానుకు వరస సగల్ నిస్తార అష్టపది మిథ్యా నాహి రసనా పర్స మన మహ ప్రీత నిరంజన దర్శ పరత్ర రూపణ పేఖ నేత్ర సాధ కీ టహల సంసంహేత కర్ణ నా సునే కాహు కి నిందా సప్తే జానే ఆపస్ కో మందా గురుప్రసాద్ విఖ్యా పరహర మన కీ బాసన మంతే ఠర ఇంద్రీ జిత్ పంచ దోహతే రహత నానుకూట మధేగు ఐసా పరస వైసనో సో జిసుప్రస ప్రసన్న విషన్ కీ మాయా తేహే భిన్న కర్మ కర్తో వైన కర్మ తస్ వైసనో కా నిర్మల ధర్మ కా ఫల కీ ఇచ్ఛా నీ బాచ్ఛా కేవల భగత కీర్తన సంగ రాచ్ఛా